ఓవర్ ఆక్సిడెంట్ కాబట్టి ఇన్నయ్యాలు ఒప్పటి అన్ని అక్క నచ్చే అమ్మ టైమైతే ఇక్కడ ఆక్సిడెంట్ ఇసొక్క జంగితే కూడా ఓవర్ ఆక్సిడెంట్ ఈసో మళ్ళీ ఒకసారి మన అక్కలా ఉమ్మయ టైమైనా మన అక్కమా అత్యవసి అక్షమ కప్పేసాడు ఒకసిమా తమన్న శిక్ష మన రావుతో కూడా సోమమ్మ శిక్ష వెళ్ళాంగండి నైట్ కళ్ళకు రూంగితో ఇప్పిట హక్పలా ఉమ్మట టచ్చిమని పిట్టుంగ టక్కిజూడ్లునే ఇప్పిట కుటాగాలు ఇల్లు టక్కున ఇప్పిటంగిట్ట కిల్లింగ కొట్టిగుడ్లు హైత్వారమి పంగళ పంగళిశివారు అమ్మటైమేట్టైమేళ్ళు పిట్టుంగట ఇశువాగు ఇల్లంగిట్ట కిల్లింగ కొట్టిగుమాక్షిగుడుగాక్షమ్మగి ఇంగి కజ్వారు హత్తలక్ష్మమ్మ నిన్న ఇప్పిట కళ్ళకు రూంగితుని మక్కువాలి మళ్ళీ అటవసిచ్చైనా ఇంకసిమ్మట్టా తక్కువ సుమట్ అటవసిచ్చైనా అనుగమ్మ అటవగమి తమాచ్చైన కాక్షిల్లు తమాచ్చైన ఇంకైనమ్మట తక్కువ రోక్షిమగ ఇమైత్తుమి మలయాళ ఇల్లుట్టు సుమట్ట ఇలాగని అనుగాక్తిల్లుగు ఇంగ కన్న ఏమ ఇంగ కనిగో ఏమ ఇల్లుట్టు సుగాలమ్మట మాన్న తక్కువ అజుగై అజుగై ఇసుమగ మలయాలు మలయాలు ఇల్లు లక్షటి పాగోట్ ఇల్లు ఇల్లుట్టు కాలం మట్టి ఇమో ఇటు అని తక్కువ కుడి నీలం మట్టి కాక్టు ఇల్లుట్టు పాగొట్టి చెయ్యవు దాన్న కమగాకో నుటాగాలు యాటున్న శివమ్మ అజుగాయిచ్చు అక్షిమగక్కు తాన్న అంగయు కురుమ్మ అతాతగలు అమ్మంగయు కురుమ్మ పిహత్తికి జా అశువిలాలటు ఇన్నలంగమ్మన్ అశువిలాలటు ఇన్నలంగమ్మన్ కావని మట్టు సాక్షి అక్కు తాన్న అతాతగ అంగయు కురువైల ఆవుక్క ఆవుక ఆటో అమ్మన్ ఆక్క అమ్మన్ తాక్క ఇమాలు పాగుటి సిజో హాసిజువాలు తప్పుగ హిట్టింగాను కాంగను ఒక్కటారు అక్షిమగట్ట అజుగా గిసిమచ్చు అక్కడ కన్ను కన్ను వాళ్ళు ఇంగిళ్ళు బాగుంటారు కాసి అవతి ముట్టుక్షి తుంగుటుక్షునా ఇటీ ఇటీవారమ్మ ఇటీమిత్తమి ఇక్కడమ్మి తక్కువ తుంగుటుక్షునా అవతి తప్పికారు పుసి కాసి బాగుంటు అసలు అంగజుకుడు ఆ కాక్షి ఆ కామని తాక్కు మధ్యాహ్నం పాటు ఉన్నీ ఉపయోగ